ప్రాణము నీవే దేహము, నీవే ప్రేమము, నీవే శ్రేయము. వందనమమ్మా భారతమాత, వందనమమ్మా. వందే మాతరం ఏ శబ్ద అబ్ ప్రత్యేక్ భారతీయ కే హృదయ మే విరాజమాన్ హో గయే థే. ఆ సేతు హిమాచల్ గూంజతా స్వర.